0: శంకర దేవు బాబా కైలాస నిగుణ చాలా సైరా
1: గండాలా మాత్రం
0: మధ్యతారా
1: మృతి పాచా వీలా
0: ఏ కాంతపూర్ నగర లా భగవంత ఆలే ఉతి శంకర
1: ఏ ఆల్యా గురుబార్
0: తవా విచార కీడా మనాన భగవంతాన గోసవేత రూప ధరల
1: ఏ అచ్చా వీలా అతి రూప ధరల విజరణా
0: ఏ బాబా త్యా తీతాచా రూపాన దేవని గుణ చాలా
1: అచ్చా వీలా భిక్షుతాచా రూపాన మాత్రం నిగుణ జనా
0: గీలా సైలా కుఠుబరి కా
1: ఏ